0: ఆత్మదేవతా సార్వభౌమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వేద వేదాంత వేద్య ప్రాణపతి గౌతమ శ్రీ సీతారామచంద్రతో భగవద్గీత ప్రియ భగవద్గీత సేవా మమదార్య దేవదేవోత్తమదేవత సార్వభౌమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వేద వేదాంత వేద్య ప్రాణ పురుషోత్తమ శ్రీ సీతారామచంద్రతో భగవద్గీత ప్రియ భగవద్గీత సేవా మమధార్య
1: పంచదశోధ్యాయ పురుషోత్తమ యోగ హే భగవాన్ వాచ ఊర్ధ్వమూల మనశ్చా కామస్వత్తం ప్రావురవ్యయం ఛందాం చేత పరాణి యస్తం వేద స వేదవిత అజస్తోర్ధ్వం ప్రకృతాస్తస్య శాతా ప్రవృద్ధా విషయ ప్రవాలాః అజస్త మూలాన్న సంతతాని కర్మానుబంధి విమునిత్య లోకే రూపం అధ్యేతత కల్ప్యేనాంతో నార్జున్న శతం ప్రతిష్ఠా అశ్వత్థమేనం సవిరోడమూలమటంగ శాస్త్రం ప్రవేశ